0: సంవత్సరి.
1: నమస్తే, వెల్కమ్ టు యు ఆల్ ఫర్ దిస్ 4 డేస్ యోగా అప్రిసియేషన్ ప్రోగ్రామ్ విత్ ఇంద్రియ. ప్లీజ్ సిట్ కంఫర్టబుల్లీ ఇన్ ఎనీ కంఫర్టబుల్ పోస్చర్ విత్ బ్యాక్ అండ్ నెక్ స్ట్రెయిట్. క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్ యువర్ హోల్ బాడీ, రిలాక్స్ యువర్ హోల్ బాడీ కాన్షియస్లీ. టేక్ ఎ బ్రీత్ అండ్ ఎక్సేల్. Again take a deep breath and exhale. Now again take a deep breath and adopt Namaskar Mudra. Chant Om 3 times and a prayer. Breathe in.